శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. దేయా సదా సమృతి మండల మధ్యవర్తి నారాయణ సరసిదా సరసన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణమయ వపోర్ధృత శంఖ చక్ర హరి హిరణమయ వపోర్ధృత శంఖ చక్ర బ్రహ్మా మురారీ స్త్రిపురంతకారీ భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికర భవంతు.